0: అడ్డేకి ఇక్కడండి భేటీ వేసేస్తాని నిన్ను వదలి పోలేనే.
1: అల్కణమి నానబాయిలు కుంతివిని నన్నొడకిల్వా?
2: సై నోడ్తిని నాన్ కన్నడక అరిగే ఆవేన్ మంగళూరు బోండా హుబ్బళ్ళి పేడ మైసూర్ పాక్ పకోడా తింటవ గండర గండ బిట్టవ హుట్ట